0: క్లినికా D3 బయో
1: DTX 500
2: కొలేషన్ మరియు నాకు ఈ డయాబెటిస్ 250 అకong షుగర్ ఇంతు మార్కో DTX 500 కే అకong ఉగంగ స్కాయో యా బీపీ నా ఆయో సా DTX 500 దోకా కప్సూల్ బుంతా కు సగబి ఆఫ్టర్ 3 వీక్స్ లా 100 నా అకong షుగర్ ఫిక్టివ్ బుజెట్ కా యాంగ DTX 500
1: DTX 500
3: మలి సా మంగ బుటికా
1: DTX 500
4: సి జెనిస్ సోకే కాయ మమన అకong మెన్స్ట్రుయేషన్ దిన్ గస్పట్ స్పట్ లాంగ్ హినే కా ఆయో ఇపతే కు సా కం బనా ఓ DTX 500 కితో కప్సూల్స్ అ డే మెయింటైన్ లాంగ్ నాకు రెగ్యులర్ నాకు మెన్స్ట్రుయేషన్ Salamat kayo sa DTX 500.
1: DTX 500.
3: Pabali sa mga butika.